0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: దూరబదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి ధరది ఎన్నాయా అదో.

0: గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: एक चतुर नार करके सिंगार
2: एक चतुर नार बड़ी होशियार
1: मेरे मन के द्वार ये घुसत जात
2: अपने ही जाल में फंसत जात
1: हम